ప్రభుగ సిమరన్ తీర్థ శనాని ప్రభుగ సిమరన్ దృగ మాని ప్రభుగ సిమరన్ హోయ సోఫల ప్రభుగ సిమరన్ సఫల్ ఫలా సే సిమరే జన ఆప్ సిమరాయే నానగతా కే లాగో పాయ ప్రభుగ సిమరన్ సబతే ఉచ్చా ప్రభుగ సిమరన్ ఉదర ముచ్చా ప్రభుగ సిమరన్ తృష్ణా భుజ ప్రభుగ సిమరన్ సబగే సుజ్జాయ ప్రభుగ సిమరన్ నాయి జం త్రాస ప్రభుగ సిమరన్ పూర్ణయాస ప్రభుగ సిమరన్ మన్ కీ మల జాయే అమృత నామ రదమాహే సమాయే ప్రభు జీ బసే సాధకీ రసనా నానక జన గాదాసన్ దసనా ప్రభుగో సిమరే సే తనవంతే ప్రభుగో సిమరే సే పతవంతే ప్రభుగో సిమరే సే జన్ ప్రవాన్ ప్రభుగో సిమరే సే పురుక్ ప్రధాన ప్రభుగో సిమరే సే బే మోహతాజే ప్రభుగో సిమరే సే సర్వకే రాజే ప్రభుగో సిమరే సే సుఖవాసీ ప్రభుగో సిమరే సదా వినాశీ సిమరన్ తే లాగే జిన ఆప దయల్లా నానక జనకీ మంగేర వల్లా ప్రభుగో సిమరే సే పారుపకారీ ప్రభుగో సిమరే తిన సద్బలహారీ ప్రభుగో సిమరే సే ముఖ సుహావే ప్రభుగో సిమరే తిన సుఖ బేహావ ప్రభుగో సిమరే తిన ఆత్మ జీత ప్రభుగో సిమరే తిన నిర్మల రీత ప్రభుగో సిమరే తిన అనంద గనేరే ప్రభుగో సిమరే బసే హర నేరే సన్ కృపాతే అంధన జాగ నానక సిమరన్ పూరా పాగ ప్రభుగ సిమరన్ కార్జ పూరే ప్రభుగ సిమరన్ కబూనా చూరే ప్రభుగ సిమరన్ హర గుణ బాన్ని ప్రభుగ సిమరన్ సహస మాన్ని ప్రభుగ సిమరన్ నిచల ఆసన్ ప్రభుగ సిమరన్ కమల బిగాసన్ ప్రభుగ సిమరన్ అనహత చునుకార సుఖ ప్రభు సిమరన్ కా అంత నా పార సిమరే సే జన జిన్ కో ప్రభ మయా నానక తిన్ జన్ సరణి పయా హర్ సిమరన్ కర్ భగత ప్రగటాయే హర్ సిమరన్ లగ్ భేద ఉపాయే హర్ సిమరన్ భయ సిద్ధ జది దాతే హర్ సిమరణి చహు కుంట జాతే హర్ సిమరన్ తారి సబ్ తరణా సిమర సిమర హర్ కారణ కర్ణా

సాంగన చారతరతన దుఃఖాలవటామే మూర్ఖమన సోతుమిదికుటం బరమింతకం తుమకమని సునాథ రాజరంగ మాయాభిచారం తెకోకమని చుడకారీ రాసస్వారి చూఠడం చూఠ పాసారీ